చచ్చనిరా బాబా, దగ్గరరా మేమం కవలొత్తిగా పాతి, మేమం కవలొత్తిగా పాతి. What?